0: संगीत रसिकुलंदरिकी शुभोदयम् नमस्कारम् స్వాగతం స్వాగతం ఉదయపు వేళమన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం మళ్ళీ వచ్చింది. శనివారం నాడు మీరు వేచి ఉన్నారు మన కార్యక్రమం కోసం కదా. వెయిటింగ్ ఫర్ సాటర్డే మార్నింగ్ టు ఎంజాయ్ టు ఎంటర్టైన్ యూ. మన ఉదయపు వేళ కార్యక్రమం మళ్ళీ వచ్చింది 94.95.6 98.2 MHz mida.
1: Toli ragalu.
0: Yes, indeed. Mana toli ragalu ani telugu karyakramam visheshanga mana Tollywood ninchi.

మధురమైన సినీ పాటలతో ప్రసారం చేస్తాం మన ఉదయపు వేళ కార్యక్రమం. సిద్ధంగా ఉన్నారా ఈ సాటర్డే మార్నింగ్ ఆరంభించడానికి? Yes, are you ready to start this Saturday morning with me? With your G Vandana, Yenimidi Ninchitomidi Daka, Vintu Anandinchandi. Manavdeipu Vilakarikrama, Miruvechi Untaru Pratishani Varam Nadu Laga, Ishani Varam Kuda, Mimalni Antitinchi Adanikiti Sukuni Vastano, Madhura Mainasini Patalu. Alavatu Prakaranga. శనివారం నాడు అంకితం చేస్తాం స్వామి వారికి మొత్తం మొదటి పాట. సో మన కార్యక్రమం మొదలుపెడుతున్నాం స్వామి వారికి అంకితం చేస్తూ స్వామివారిని ధ్యానిస్తూ.

ఎనిమిది గంటలు దాటి 8 నిమిషాలైంది. ఇంకొకసారి నమస్కారం, స్వాగతం అందరికి. ఎస్, యూఆర్ లిస్నింగ్ రైట్ నౌ లైవ్ ఫర్ యూ, ప్రత్యక్ష ప్రసారం మన ఉదయపు వేళ కార్యక్రమం మన తొలి రాగాలు. Without forgetting you are Jay Vandana. మీతో ఉంటుంది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. Yes, I'm here to entertain you on this Saturday morning. Nadivu Nadivapan 698.2 MHz meda. Keep sending your messages on 5768907 5 6 6 8 9 0 7 for all your birthday dedications and any wishes that you want to send. Sagamai Jiri Sagamai for you on this Saturday morning. Udaipu Vela Karikramama, once again, Swagatam Namaskaram. Join me, catch me, connected with Vandana on this Saturday morning. Mana Udaipu Vela Karikramam, live for you.

శనివారం నాడు అంటే ఇట్స్ వీకెండ్ కదా, ఇట్స్ రిలాక్సింగ్ టైం. కొంతమందికి ఇంకా కొంతమంది పనికి వెళ్తున్నారు. సో బోంకు వాష్ టు ఆల్ ఆఫ్ యూ, ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్. మన ఉదయపు వేళ కార్యక్రమం, మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం మీకోసం, మీ ఆనందం కోసం డెఫినెట్లీ ఎంటర్టైనింగ్ యూ ఆన్ దిస్ సాటర్డే మార్నింగ్. 8 గంటలు దాటి 16 నిమిషాలైంది. 9 గంటల దాకా వింటూ ఆనందించండి.

లేచి ఉన్నారు ఈ శనివారం నాడు ఏం చేయాలనుకుంటున్నారు వాట్సాప్ ఫర్ టుడే సాటర్డే సముద్ర తీరానికి వెళ్తున్నారు గోయింగ్ టు ద బీచ్ ఓ ఇంట్లోనే ఉంటున్నారు సమయం గడపడానికి Enjoy this beautiful track on this Saturday morning and enjoy your weekend too.

I'm here just to entertain you on this Saturday morning. Forget all your worries. Be happy. ఆనందంగా గడపండి. మీ జీవితం ఎంతో అమూల్యమైనది. Your life is so precious. Life is so beautiful. ఆడాలి నాతో ఈ పూట. అంటే come and play with me. At this moment, come and enjoy. Get up ready for your Saturday morning to start with lots of beautiful vibes. ఆనందించండి శ్రోతలరా ఈ మధురమైన సినీ పాట. On this Saturday morning, live for you with your J Vandana.

అయితే ఇంకొకసారి ఎవరెవరు తమ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు, విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. May this birthday bring you lots of very good things in life, lots of happiness, lots of positive thoughts and blessings and long life, good health especially. So happy birthday, Janmadinotsava Shubhakankshalu, Raboye Patankitam Chestunna Meekosam.

The vibe is there for you. ఉదయపు వేళ కార్యక్రమం వింటూ ఆనందించండి. 94.6 96.2 MHz మీద స్టే ట్యూన్ కీప్ కనెక్టెడ్ మన ఉదయపు వేళ మన తొలి రాగాలు వేది ఆజే వందనా.

0: శనివారం నాడు ఉదయపు వేళ లేచి ఉన్నాడు, చలిగా ఉంది కదా, స్టార్టింగ్ టు ఫీలింగ్ వెరీ కోల్డ్ ఇన్ ద మార్నింగ్. లేవడానికి ఎంతో కష్టంగా ఉంది కదా, ఇట్స్ సో డిఫికల్ట్ టు వేక్ అప్. Dedicating this beautiful song to all of you, those who have just joined in. Mana udaipu vela karyakramam 9 gantala daka anandinchandi with your jeev vandana.
1: Nalla muttu podu kettukunta makka adikunde yettagukunde kalla pala pettraga nu mullu irisukunte nettarattukunde.
0: And dedicating this beautiful song to Nishtha Raj, Sirisha and Shriyan Bangaru of Toabutika. And promise me that you are dancing, Shriyan. Dedicating this song for you.

సంగీత ప్రియులారా, సమయం సమీపిస్తున్నది మన కార్యక్రమం పూర్తి చేయడానికి. సో ఇట్స్ టైమ్ టు సే బై మన ఉదయపు వేళ కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ మన కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ మెసేజెస్ అండ్ డెడికేషన్స్. ఆనందంగా ఈ వీకెండ్ గడపండి. ఈ చివరి పాటతో మన కార్యక్రమం పూర్తి చేస్తూ వందనా మీ దగ్గర సెలవు తీసుకుని హ్యావ్ ఎ నైస్ వీకెండ్. టేక్ కేర్, బాయ్, నమస్కారం.